భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనః.

సకలము మే ఆనారూపం జీవ పరదేదమిలాదాన రూపం చిత్తముగల్ ఎవయుమిలాదాన రూపం మేమున మావిలదామామ రూపం మిగుపరమాద్వైతమదామాన రూపం ఓవలిలా చిన్మయమామామ రూపం ఓర్వడివాయుల

కబెలమ రూపం ఓయుదరం అభయమెల అనరూపం పిరివిషయం చింతయల మర్మ రూపం పిరివట్ర చింతయల అనరూపం వేదములు విద్యయల మర్మ రూపం పిరివట్ర సత్యయల అనరూపం కోదరవే కండబెల మర్మ రూపం గుహ్యమెన కండబెల మర్మ రూపం బోధమెన కండబెల మర్మ రూపం పురితమదై కండబెల మర్మ రూపం జ్ఞాతులు జ్ఞానాది ఎల మర్మ రూపం జ్ఞానపర జీవల మర్మ రూపం తంగాద పూరణ సద్గణమ మర్మ తలగట్ర ఆనంద ఘనమ మర్మ మంగాద ప్రజ్ఞాన ఘనమ మర్మ మారుపడ అఖండైకేర సమ మర్మ ఇంగామ అంగామ ఎరుకు మర్మ ఏకపరి పూరణమ ఇరుకు మర్మ తొంగామ వలద ఎలో అణుమిల్లై ద్వైతమన కాణ్వెలం పూరణాన్మ సర్వపరి పూరణమ మర్మ ఒన్రి జగదీవన్ ముదలియవై అణుమిల్లై పరగు

మేత్రయస్త్రిగుం సత్రయస్త్రిగుం సన్మే మేత్రయస్త్రిగుం సచ్చ చత్రయస్త్రిగుం సన్మే మేత్రయస్త్రిగుం సచ్చ త్రయస్త్రిగుం సచ్చ చత్రయస్త్రిగుం సత్రయస్త్రిగుం సచ్చ మే మే చత్రయస్త్రిగుం సత్

విగుంసతిశ్చ చ విగుంసతిర్విగుంసతిశ్చ మే మే చ విగుంసతిర్విగుంసతిశ్చ మే చ మే మే చ చ మే చతుర్విగుంసతిశ్చతుర్విగుంసతిర్మే చ చ మే చతుర్విగుంసతిః మే చతుర్విగుంసతిశ్చతుర్విగుంసతిర్మే మే చతుర్విగుంసతిశ్చ చ చతుర్విగుంసతిర్మే మే చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చతుర్విగుంసతిశ్చ మే మే చతుర్విగుంసతిశ్చతుర్

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

పులమురగే కండవెలం అన్న రూపం అన్నమయే కోశమిలాదమ్మ రూపం అమరణ కోశమిలాదమ్మ రూపం మిన్నుమనో కోశమిలాదమ్మ రూపం విజ్ఞాన కోశమిలాదమ్మ రూపం తున్ను సుఖ కోశమిలాదమ్మ రూపం తొడపంచ కోశమిలాదమ్మ రూపం భిన్నముర ఆన్మ దుఃఖయలే జిల్లై పిరివెనపే కండవెలం అన్న రూపం స్థూల ముదల్ உடல் மூன்றும் இருதமான்ம வைத்தமுனர் அவ

అభయమేలా మామ రూపం ఓయుతరం అభయమేలా మామ రూపం పెరి విషయం చింతయలా మామ రూపం పెరివట్ర చింతయలా మామ రూపం వేదములు విద్యయలా మామ రూపం పెరివట్ర సత్యయలా మామ రూపం కోదరవే కాణ్పవెలా మామ రూపం గుహ్యమే కాణ్పవెలా మామ రూపం బోధమే కాణ్పవెలా మామ రూపం పురితమదై కాణ్పవెలా మామ రూపం జ్ఞాతులు జ్ఞానాదియలా మామ రూపం జ్ఞానపర జీవగలా మామ రూపం తంగాద పూరణ సద్గణ మామ తలగట్ర ఆనంద ఘన మామ మంగాద ప్రజ్ఞాన ఘన మామ మారుపడ అఖండైకేర సమమాన్మ ఇంగామ అంగామ ఎరుగుమాన్మ ఏక పరి పూరణమ ఇరుకుమాన్మ తుంగామ వలదయలో అణుమిల్లై ద్వైతమన కాణ్పవెలాం పూరణాన్మ సర్వపరి పూరణమ మామ ఒన్రి జగజీవన్ ముదలియవై అణుమిల్లై పరగుజగ జీవ పరమనిచుమెన్రుం పరపరమ పరమాన్మ స్వరూపమేయా